ముక్లెంగీత్ సాహిత్య లాయిడ్రేగో అని రోషన్ క్రాస్తా. సంగీత్ వెనిల్ వేగస్. గైలలేజావనా సాత్ ప్రజుత్ డేసా. గీత్ చింత్నాన్ ఎతాయి.